తెలుగువాణి శ్రోతలకు శుభోదయం. కలియుగాది 5127, శాలివాహన శకం 1948, శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణ పుణ్యకాలం, నిజ జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, ద్వాదశి, కృత్తికా నక్షత్రం, శనివారం అనగా జూలై 11, 2026. రేడియో 2000 FM 98.5 MHz తరంగాలపై తెలుగు అసోసియేషన్ సమర్పిస్తున్న ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు సారథి మోటమరి. ఈనాటి కార్యక్రమంలో భక్తిరంజని, ప్రత్యేక కార్యక్రమం భాష యాస మాండలికం మన తెలుగు. ఈ వారం ప్రశ్న, కొన్ని పాటలు ప్రకటనలు వింటారు. ముందుగా భక్తిరంజని. ఈనాటి భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రానికి ఆత్రేయ అందించిన తాత్విక భక్తి గీతం ఏడుకొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ అనే పాట విందామండి. మధుర స్వరకల్పన చేసిన వారు సాలూరి రాజేశ్వరరావు గారు, పాడినవారు ఇంకెవరండి, ఘంటసాల మాస్టారు.

క్షమించాలండి, ఈ పాట ఎందుకో నా నా డ్రైవ్లో కాపీ అవ్వలేదు. ప్రస్తుతానికి మా ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన దాంట్లో ముందుగా మన తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. అవకాశాన్ని బట్టి, మధ్యలో అవకాశాన్ని బట్టి నేను ఒక మంచి పాటని తీసుకుని మీకు మరలా వినిపించడానికి నేను ప్రయత్నిస్తాను. ఈరోజు కార్యక్రమానికి ఆర్థిక ప్రోత్సాహం అందించిన వారు చిరంజీవి ధనిక. 15వ జన్మదినం సందర్భంగా ఈనాటి తెలుగువాణి కార్యక్రమానికి ఆర్థిక ప్రోత్సాహం అందచేస్తున్న వారు రాజా అండ్ అమలా ఆల్వా గారు. చిరంజీవి ధనికకి తెలుగువాణి తరపున జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు సంబరాలు శోభాయమానంగా జరుపుకొని నుండు నూరేళ్ళు ఆనందంగా ఉల్లాసంగా జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ ఆర్థిక ప్రోత్సాహానికి ఆల్వా కుటుంబ సభ్యులు రాజా అండ్ అమలా మరియు తోబుట్టువులు షాన్వి కేదాంష్లకు మా వినమ్ర ధన్యవాదాలు. ఇక మీరందరూ ఎందరో ఆతృతతో ఎదురుచూస్తున్న మా ఈ వారం ప్రశ్న. 2026 ఆస్ట్రేలియా సెన్సస్ ఏ రోజున జరగనున్నాయి? అందు మన ఇంటి భాష తెలుగు అని చెప్పవచ్చా? మీ అంచనాలో ఆస్ట్రేలియాలో తెలుగువారి జనాభా ఎంత? మూర్తిగారు, ఓలేటి మూర్తిగారు వింటూ ఉన్నారా? అలాగే సునీల్ తీర్థం గారు, ఎప్పుడు నేనేదో చాలా కష్టమైన ప్రశ్నిస్తాను, చాట్ జీపీటీలో ఆన్సర్లు దొరకట్లేదు అంటూ ఉంటారు. ఇవి చాలా చిన్న ప్రశ్నలండి. 2026 సంవత్సరం ఆస్ట్రేలియా సెన్సస్ ఏ రోజున జరగనున్నాయి? అందు మన ఇంటి భాష తెలుగు అని చెప్పవచ్చా? మీ అంచనాలో ఆస్ట్రేలియాలో తెలుగువారి జనాభా ఎంత? మీ సమాధానాలు మా వెబ్సైట్ sydneytelugu.org ద్వారా తెలియచేయండి. సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరిని లాటరీ ద్వారా ఎన్నిక చేసి వారికి స్వాగత్ బిర్యానీ హౌస్ వెంట్వర్త్ విల్వారి $25 టేక్అవే గిఫ్ట్ వోచర్ అందించబడుతుందండి. ప్రశ్న మరొకసారి, 2026 ఆస్ట్రేలియా సెన్సస్ ఏ రోజున జరగనున్నాయి? అందు మన ఇంటి భాష తెలుగు అని చెప్పవచ్చా? మీ అంచనాలో ఆస్ట్రేలియాలో తెలుగువారి జనాభా అంత? 3 పదాలు చెప్పటం ఎంత సరిపోతుందండి? మీరేమి పెద్ద పెద్దగా రాయక్కర్లేదు. ఇక మన ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే భాష, యాస, మాండలికం, మన తెలుగు. బాగుంది కదండి. ఇక ఈ అంశాన్ని గురించి మాట్లాడుకునే ముందు ఒక చాలా ప్రముఖమైన అంశం గురించి మీతో ఈరోజు చర్చించాలనుకుంటున్నా. అదే ఏంటంటే 2026 ఆస్ట్రేలియా జనగణన గురించి కొన్ని విషయాలు మీతో ముచ్చటించుతా. మనకి మామూలుగా తెలుసు, ఇంతకుముందు ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వారు ప్రతి 5 సంవత్సరాలకి జనగణన నిర్వహిస్తారని. గత 2021 అంటే 2021 యొక్క జనగణన తర్వాత ఇప్పుడు 2026 జరుగుతుందండి. ఇటీవల అంటే నేను 2021 జనగణన చేసిన తర్వాత ఆ వచ్చిన స్టాటిస్టిక్స్ 2022 ఏబిఎస్ వారు మనకి ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిన తర్వాత అందులో మన తెలుగువారి జనాభా తీసుకున్నాను. అలాగే వారిని, ఏబిఎస్ వారిని అడిగి 2016 సంవత్సరానికి కూడా అసలు మన తెలుగువారి జనాభా ఆస్ట్రేలియాలో ఎలా ఉంది అనేది కూడా తీసుకుని ఒక చిన్న వ్యాసం రాశాను. ఆ వ్యాసం వచ్చి sanchika.com సంవత్సరంలో పబ్లిష్ చేశాం. అదే వ్యాసంలోని కొన్ని ముఖ్య అంశాలు మన తెలుగు అసోసియేషన్ 30 సంవత్సరాల మనం ప్రత్యేక సజ్జ తీసుకొచ్చాం కదండి, అందులో
విపులంగా పెట్టానన్నమాట. అందులో ఒక ఆస్ట్రేలియా మ్యాప్ కూడా పెట్టి ప్రతి స్టేటు అలాగే యూనియన్ టెరిటరీలో జనాభా ఎలా ఉంది, అంటే తెలుగువారి జనాభా అలాగే మొత్తం ఆస్ట్రేలియా జనాభా ఎలా ఉంది, తర్వాత మన తెలుగువారి జనాభా 2016 నుంచి 2021కి ఎలా మార్పు చెందింది, ఇలాంటి వివరాలన్నీ తెలియజేస్తూ ఒక చిన్న ఇన్ఫోగ్రాఫిక్ కూడా పెట్టానన్నమాట. అందులో దాని గురించి ఎందుకు తెలుసుకున్నానంటే తెలుగువారి సంఖ్య ఎలా ఉంది, ఏం మార్పులు చోటు చేసుకుంటున్నాయి, మనం తెలుగువారిగా మన కర్తవ్యం ఏమిటి అనేది ఒకసారి గుర్తు చేద్దాము. దీనివల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు అనుకూడే అవకాశం కూడా ఉందండి. అంటే 2016 నుంచి లెక్కేసుకుంటే 2021కి మనకి ఒక 72% పెరిగినట్టు కనపడుతుంది. ఎందుకంటే 2016 ఏబిఎస్ వార్ స్టాటిస్టిక్స్ ప్రకారం 34,434 తెలుగువారు ఉంటే, అది 2021కి 59,393 అని తెలియజేశారు. అలాగే ఆస్ట్రేలియాలో ఉన్న మొత్తం ఇండియన్స్ పాపులేషన్ ఎంత అన్నారంటే 2021 ప్రకారం 673, అంటే 673,332 మంది. మొత్తం ఆస్ట్రేలియా పాపులేషన్ వచ్చి 2021 ప్రకారం 25,422,788 అండి. అప్పుడు అంటే ఇంచుమించు 25 మిలియన్ అనుకుందాం, అందులో 673,000 ఇండియన్స్ ఉంటే అందులో ఇంచుమించు 59,393 మంది తెలుగువారు అన్నారు 2021 ప్రకారం. ఇక ఇప్పుడు మన ఆస్ట్రేలియా జనాభా కూడా మారుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం 2026 ఉన్నాం. ఏబిఎస్ వారి లెక్క ప్రకారం యాజ్ ఆఫ్ 31 డిసెంబర్ 2025 ఆస్ట్రేలియా మొత్తం జనాభా 27 మిలియన్ అని అన్నారు. అంటే 27,801,023 ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలనుకుంటే. అలాగే గత కొన్ని నెలల క్రితం ఏబిఎస్ వారు ఒక చక్కటి స్టాటిస్టిక్ తీసుకొచ్చారు. అందులో ఏం చెప్పారంటే భారతదేశీయులు ఆస్ట్రేలియాలో ఉన్న వారి సంఖ్య ఇంచుమించు 1 మిలియన్ ఉందన్నారు. అంటే 27 మిలియన్లో 1 మిలియన్, అంటే 673,000 నుంచి 1 మిలియన్కి పెరిగింది. అంటే ఇంచుమించు 300,000 దాకా మన భారతదేశ పాపులేషన్ను 2025కి పెరిగింది 2021 నుంచి. ఇందులో తెలుగువారు ఎంతమంది పెరుగుంటారంటారు మనకు తెలియదు. 2026 స్టాటిస్టిక్స్లో మనకి ఏమి నమోదవుతుందో, మనం ఏమి నమోదు చేయాల్సి ఉంటుందో మన బాధ్యతగా, దాని గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ ఏముంటుందంటే సాధారణంగా ఈ ఆస్ట్రేలియా గణనలో ఆస్ట్రేలియాలో పౌరులు పర్మనెంట్ రెసిడెన్స్ మాత్రమే పరిగణించి ఉంటారని ఒక అపోహ పడ్డాం. దానిపై నేను వ్యక్తిగతంగా ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వారికి ఒక ఈమెయిల్ పంపించాను. వారు దానికి నాకు వివరణ ఇచ్చారు. అది కూడా నేను సమకూర్చిన ఇన్ఫోగ్రాఫిక్లో క్లియర్గా చెప్పానన్నమాట. ఏమిటంటే అందులో స్టాటిస్టిక్స్లో యాత్రికులు మాత్రమే పరిగణనలోకి తీసుకోలేదని తెలియజేశారు. అంటే ఎంప్లాయ్మెంట్ పాస్ మీద ఉన్నవారు, విద్యార్థులు, అంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో చదువుకుంటానికి వచ్చిన తెలుగువారు, వీరందరూ కూడా ఆ నెంబర్లో ఉన్నట్టే. అంటే 2021 ప్రకారం ఎంత అని చెప్తున్నారు, 59,393. మరి ఇందరేనా అండి తెలుగువారు? అసలు 2016 న్యూ సౌత్ వేల్లో మన తెలుగువారి సంఖ్య 12,456 అని ప్రభుత్వ వారు చెప్పారు. అలాగే మనకి మల్టీకల్చరల్ ఎన్ఎస్డబ్ల్యూ వారు నాకు ఒక ఇచ్చిన లెటర్లో కూడా తెలియజేశారు. కానీ ఈ నెంబర్ చాలా
చిన్నదనిపించింది. ఎందుకంటే మన ప్రధాన నగరమైన సిడ్నీలో కూడా మన తెలుగు సినిమాలకు ఉన్న ఆదరణ మనందరికీ తెలుసు. ఆ చిత్రాలు తెచ్చేవారిని నేను అడిగాను, అసలు మీ ఉద్దేశంలో ఎంతమంది తెలుగు వారు ఉంటారని. అంటే ఆ సంఖ్య 32,000 ఉండొచ్చని 2016 నాటికి చెప్పారండి. ఇప్పటికీ ఎంత మారిపోయి ఉంటుందో మీరు ఊహించవచ్చు. దీన్ని మనం నేనేమంటానంటే మూవీ గోవర్స్ ఇండెక్స్ అంటాం, అది సినిమాలకి వెళ్ళేవారి సంఖ్య. ఎందుకంటే ది ఎకానమిస్ట్ అనే పాపులర్ యూకే మ్యాగజైన్ ఉంది, అందులో వాళ్ళు ఏమంటారంటే ఒక దేశం నుంచి మరొక దేశాన్ని కంపేర్ చేయడానికి వాళ్ళు బిగ్ మ్యాక్ అంటే మెక్డొనాల్డ్స్లో బర్గర్ ఖరీదు ఎంత ఉంది అని బిగ్ మ్యాక్ బర్గర్ ఇండెక్స్ అంటారన్నమాట. ఆస్ట్రేలియాలో $5 ఉంటే అమెరికాలో $2, దీన్ని బట్టి మనకు ఒక రకమైన ఊహ రావచ్చు అని అంటగా అనమాట. అలాగే నేను ఏబిఎస్ వరల్డ్ స్టాటిస్టిక్ పక్కన పెట్టి మూవీ గోవర్స్ ఇండెక్స్ అని అంటే అది అప్పుడే 32,000 ఉండొచ్చంటే 2016లో ఈరోజు న్యూ సౌత్ వేల్స్లో మీరే చెప్పండి ఎంతమంది ఉంటారు. మనం ఎటు వెళ్ళినా అటు పాండ్స్ కానీ, స్కోఫీల్డ్స్, మార్స్టన్ పార్క్, ఆ తర్వాత కోలిబీ, బాక్స్ హిల్, ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుతున్న గేబుల్స్, ఈ ఎక్కడ సబర్బ్స్లో చూసిన పరమంటా ఇన్ వెంటవర్త్ విల్, అలాగే వెస్ట్ మీడు మనకి తెలుగు పాపులేషన్ బాగానే ఉంది, అటుపక్క లివర్పూల్లో బాగానే ఉన్నారు, అటుపక్క డెవలప్మెంట్ చాలా వస్తుంది. ఇంతమంది తెలుగువారు ఉంటే మనం 59,000 లేదా ఆ న్యూ సౌత్ వేల్స్లో 2021 ప్రకారం 20,154 అనేది చాలా చిన్న నంబర్ అండి. మీరు ఆలోచించుంటారు ఈరోజు నేను అడిగిన ప్రశ్న కూడా దాని గురించే అన్నమాట. నిజానికి మా ఆస్ట్రేలియా సెన్సస్ వారు చాలా మంచి పని చేస్తూ ఉంటారు. ఏమంటారంటే ఆ సెన్సస్లో ఒక కాలం ఉంటుంది, ఒక ప్రశ్న, మీ ఇంగ్లీష్ కాక మీ ఇంట్లో మాట్లాడే భాష ఏదైనా ఉందా అని. అక్కడ ఏంటంటే మనం ఇంటర్నెట్లో చూసేటప్పుడు బహుశా మనకి తెలుగు అని రాకపోవచ్చు, వారు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, మేజర్ లాంగ్వేజెస్ మేబీ హిందీ అనో, లేకపోతే పంజాబీ ఉండొచ్చా, లేకపోతే చైనీసు ఇలాంటివి ఉండొచ్చు, కానీ తెలుగు అనేది ఉండకపోవచ్చు లా 2021 ప్రకారం లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, మనం అదర్స్ అని చెక్ చేసి, మనం అదర్స్ అని చెప్పగానే అక్కడ మనకి ఒక బ్లాంక్ కాలంలో మన తెలుగు అని ఎంటర్ చేయాలండి, TELUGU తెలుగు అని మీరు కనుక ఆ ఫార్మ్లో మీరు ఎంటర్ చేస్తే తెలుగువారి సంఖ్య ఆస్ట్రేలియాలో ఎంతమంది ఉన్నారు అనేది మనం తెలుసుకుంటానికి ఒక మంచి అవకాశం అండి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మన తెలుగు అసోసియేషన్ను ఈరోజు నడుపుతున్న బడుల సంఖ్య ఎంతమంది ఉంది, ఎంతమంది మన తెలుగు బడుల్లో చదువుకుంటున్నారు. నాకు తెలిసిన ప్రకారం ఇంచుమించు 400-500 మంది తెలుగు విద్యార్థులు చదువుకుంటున్నారు. అంటే ఒక్కొక్క కుటుంబం సంఖ్య 4 అనుకుంటే అక్కడికే 2,000 మంది తెలుగువారు అయ్యారండి. ఇది కాక ఎన్నో జనరేషన్స్ నుంచి 1970 నుంచి అంతకుముందు నుంచి ఉంటున్న తెలుగువారి సంఖ్య. కాబట్టి మీ అందరికీ ఒక చిన్న వినపం అండి, అందరికీ చెప్పండి, మీకు తెలుసున్న సర్కిల్స్లో చెప్పండి, అలాగే మీ స్నేహితులకి, మీ పిల్లలకి కూడా చెప్పండి, మీ ఇంట్లో మాట్లాడే భాష ఏదైనా ఉంది అంటే దాన్ని టిక్ చేసి అదర్స్ అని పెట్టి తెలుగు అని ఎంటర్ చేయమనండి. ఈ విధంగా మన తెలుగువారు ఎంత ఉన్నాము అనేది మనకు తెలుసుకునే, నిజ నిర్ధారణ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతో నిజానికి ఈ వ్యాసాన్ని అప్పుడు రాసాయన్నమాట. ఇంతకుముందు అంటే గతంలో చేసిన కొంత కృషి కూడా చెప్పాలి. 2016 నాటికే కొంత మాకు అవగాహన వచ్చింది, మన తెలుగువారు ఎంతోమంది ఉంటారు, మన జనాభా గణనలో ఎందుకు రావట్లేదని 2016కి ముందు, సెన్సస్కి ముందు రేడియోలో 2-3 కార్యక్రమాల్లో అందరినీ సెన్సస్లో తెలుగు అని రిజిస్టర్ చేయండి అని కోరటం జరిగింది. అప్పటికి ఇంకా వాట్సాప్, ఫేస్బుక్లు ఇలాంటివి చాలా తక్కువ అనుకోండి. ఇప్పుడు
వాట్సాప్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, అలాగే ఎన్నో సాంఘిక మాధ్యమాల్లో మనందరం మాట్లాడుకుంటున్నాం. వాట్సాప్ గ్రూపులు ఎన్నో ఉన్నాయి అన్ని చోట్ల. మీరు ఇప్పటికీ ఆల్రెడీ మన సోదరులు మెల్బార్న్ నుంచి అక్కడి నుంచి కొన్ని వీడియోలు చేసి అన్నీ పెట్టారు, తెలుగు గురించి చెప్పండి, తెలుగు గురించి రిజిస్టర్ చేయండి అని వారు కృషి. అలాగే అవన్నీ చేసి 2021లో కూడా మరలా కాస్త కృషి చేశాం. ఈ రేడియోలో చెప్పటం, ఇలాంటి వాట్సాప్లో కొంత తెలియచేయటం, అసలు ఆ ఫామ్ ఎలా ఉంటుంది, దాని స్నాప్షాట్ అన్నీ పెట్టి వాట్సాప్ గ్రూపుల్లో తెలియచేసాం. అప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే 34,000 ఉన్న 2016 నుంచి మనం 2021కి 59,000కి రిజిస్టర్ అయింది. నిజంగా ఒక 25,000 పైగా తెలుగువారు రెస్పాండ్ అయినట్టే కదా. నా ఉద్దేశంలో ఈ సంఖ్య మరింత గణనీయంగా అప్పటికే ఉండి ఉంటుంది, ఈ రోజుకి ఆ సంఖ్య మరింత గణనీయంగా పెరిగి ఉంటుందనేది నా ఉద్దేశం. అందుకే మీ అందరూ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని చెప్పేసి నా ఈ వారం ప్రశ్న కూడా ఏమన్నానంటే, 2026 ఆస్ట్రేలియా సెన్సస్ ఏ రోజున జరగనున్నాయి, అందు మన ఇంటి భాష తెలుగు అని చెప్పవచ్చా, మీ అంచనాలో ఆస్ట్రేలియాలో తెలుగువారి జనాభా ఎంత, మీరు అందరూ అందించే సమాధానాల కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. ఇక మన ప్రత్యేక కార్యక్రమం భాష యాస మాండలికం మన తెలుగు. ఇది అందరూ అమ్మ భాష అనేటప్పటికీ అందరూ మామూలుగా మాట్లాడేదే, అందరికీ మా భాష అంటే అభిమానమేనే అంటాము. ఎవరికి వారికి వారి మాతృభాషలో అభిమానం ఉండటం సహజం, దాన్ని మనం మెచ్చుకోవచ్చు. ఎవరి భాష అభిమానం వారిది. అలాగే ప్రతి భాషకి దానికైనా ఒక నుడి, దానికి ఒక నడక, దాంట్లో ఒక మాధుర్యం తప్పక ఉంటుందండి. ఆ భాషలో మనం చదువుకుని, ఆ భాషలో మనం మాట్లాడుకుని, ఆ భాషలో ఎదిగాం కాబట్టి మనకి ఎంతో కొంత దాంట్లో ఉండే మన సొంత భాష మీద అభిమానం ఉంటుంది. మనం ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఏంటంటే భాష సంస్కృతి ఈ రెండూ విడదీయరానివి. సంస్కృతి అభివృద్ధి చెందుతున్న కొద్దీ భాషలో మార్పు వస్తుంది, అలాగే భాషలో మార్పు సంస్కృతిలోని మార్పుని కూడా తెలియచేస్తూ ఉంటుంది. ఇది ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధంగా ఉండొచ్చు, అందులో తప్పు లేదు. భాష అనేది అసలు ఎలా ఉద్భవించింది, తెలుగే కాదు, దీని గురించి ఒక అసంపూర్ణ వ్యాసం ఒకసారి రాశాను. అసంపూర్ణ ఊహలు నా ఫేస్బుక్లోను మిగతా చోట్ల పంచుకోవటం కూడా జరిగిందన్నమాట. దానికి ఏమన్నానంటే, సప్త అక్షర ఆవిర్భావం ఒక అసంపూర్ణ ఊహ అని. కొన్ని దశాబ్దాలుగా మన తెలుగు భాష లేదా అసలు భాష ఆవిర్భావం ఎలా జరిగి ఉంటుంది అనేది నన్ను వెన్నాడుతున్న ప్రశ్న. ఈ ప్రశ్న సంగీతానికి కూడా వర్తిస్తుంది అనేది నా భావన. ఇన్ మై వ్యూ, దీస్ ఎవల్యూషన్స్ ఆర్ హెర్మ్యూనిటిక్ ఇన్ నేచర్. అంటే ఒక పరస్పర ప్రతిస్పందనలతో, కలయిక విడివడులతో ఆవిష్కృతమవుతూ ఒక సర్పిల అంటే స్పైరల్గా వృద్ధి పొందుతూ వస్తుందని నా ఊహ. సప్తం నుంచి సృష్టి జరిగిందన్నారు మన మహర్షులు. అందుకే సప్తాన్ని పరబ్రహ్మ స్వరూపం అన్నారు. భౌతికవాద ప్రకారంగా సృష్టి విస్ఫోటం లేదా బిగ్ బ్యాంగ్ నుంచి ఆవిర్భవించింది అంటుంది. మరి విస్ఫోటం జరిగినప్పుడు సప్తం రాదా, ఆ సప్త స్వభావం ఏమిటి,
బహుశా దానిని వీక్షించిన మంత్రదక్షులైన మహర్షులు ఓంకారం సృష్టికి మూలమని దర్శించి మనకు చెప్పి ఉండవచ్చు. ఇక మనం భాష అవరోహణ ఆరోహణ లాంటి విషయాల గురించి మాట్లాడుకునే ముందు ఒక చక్కటి పాట విని తిరిగి మన సంభాషణలోకి వస్తున్నా ఉంది. మీరు వింటున్నారు తెలుగు వాణి ఆన్ 2FFM 98.5 అలవరసలపై అండి.

ఇంతకుముందు భక్తి రేంజిల్లో వెంకటేశ్వర స్వామి గురించి అనుకున్నా అండి. వెంకటేశ్వర స్వామిది మనకు పూర్తి అవ్వలేదు కాబట్టి మన గణపతి గారి గురించి ఒక్కసారి ప్రార్థించుకుని ఆయన నాకు ఆశీర్వాదం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఏ ఒడిదుడుకులు లేకుండా నడపాలని కోరుతూ గణపతి మీద ఒక చక్కటి పాట విందామండి.

0: భాష ఆరోహణ మనందరూ అంటే తెలుగువారి అందరికీ ఈరోజు కూడా నచ్చే చిత్రం ఏడి చెప్పమంటే ముందు మాయాబజార్ అంటారు. అందులో పింకల్ నాగేంద్రరావు గారు అద్భుతమైన కథనం అలాగే మాటలు పాటలు అందించారు, అది అందరికీ మనకు తెలుసు. అందులో కొన్ని మంచి మంచి వాక్యాలు కూడా ఉంటాయి. ఒక మాట అంటూ ఉంటారు, ఎవరు సృష్టించకపోతే మాటలు ఎలా పుడతాయని. నిజమే కదండి, అదే భాష ఆరోహణ, దాని గురించి మాట్లాడుకుంటూ అన్నమాట. మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ 2000 FM 98.5 అలవరసలపై. మానవ పరిణామ ఆరోహణలో ఒక అద్భుత ఘటన మాట. మనిషి బహుశా గానమనే ప్రక్రియను పదిలపరిచిన తరువాయి ఈ మాట అనేది ఆవిర్భవించి ఉంటుంది. సంగీతానికి మూలమైన శబ్దం పలు విధాలుగా మానవాళిని రంజింప చేసిన పిదప అది ఆది మానవుడు తనకున్న పరిజ్ఞానంతో వాయిద్యాలు అనబడే వాటిని సృష్టించుకుని వాటిని నిర్ణీత పద్ధతిలో వాయిస్తూ విచిత్ర రీతులలో మిళితం చేస్తూ సంగీతం ఆవిర్భావానికి పునాది వేసిన పిదపనే అక్షరం, మాట, పాటలతో కూడిన భాష లేదా భాషలు వికసించి ఉండాలి. మరొకసారి, మానవ పరిణామ ఆరోహణలో ఒక అద్భుత ఘటన మాట. బహుశా మనిషి గానమనే ప్రక్రియను పదిలపరిచిన తరువాయి ఈ మాట అనేది ఆవిర్భవించి ఉంటుంది. సంగీతానికి మూలమైన శబ్దం పలు విధాలుగా మానవాళిని రంజింపచేసిన పిదప ఆది మానవుడు తనకున్న పరిజ్ఞానంతో వాయిద్యాలు అనబడే వాటిని సృష్టించుకుని వాటిని నిర్ణీత పద్ధతిలో వాయిస్తూ విచిత్ర రీతులలో మిళితం చేస్తూ సంగీతం ఆవిర్భావానికి పునాది వేసిన పిదపనే అక్షరం, మాట, పాటలతో కూడిన భాష లేదా భాషలు వికసించి ఉండాలి. సంస్కృతం, తెలుగు ఆదిగా భాషలు శబ్దమునకు అనుగుణంగా పలికినది వ్రాయగలగాలి, వ్రాసినది పలుకగలగాలి. పలికినది వ్రాయగలగాలి, వ్రాసినది పలుకగలగాలి అనే ప్రాతిపదికపై మాట, ఉచ్చారణ, లిపి అనే మూటితో అత్యున్నత స్థాయికి పరిణిత చెంది ఉండాలి. మాటల మూటలు ప్రోగుపడగా సాంఘిక కట్టుబాట్లు వృద్ధి చెంది ప్రత్యేక అవసరాలు రూపొందగా మాట భాష స్థాయికి మాటల వరుస, లిపి, వ్యాకరణం, ఛందస్సు ఆదిగా ఏర్పడ ఏ కొద్ది భాషలే పరిణితి చెంది నిలిచాయి. భాష కలకాలం నిలవాలంటే పటిష్టమైన సాహిత్యం అందులో రావాలి. భాష పరిణితి సాహిత్యానికి పునాది. ఆ భాష మాట్లాడేవారు దాని ఉనికికి చేయూతనివ్వడం అంటే దాని వాడకమే కాదు, సాహిత్యాన్ని ఆదరించాలి, పదిలపరుచుకోవాలి. సాహిత్యాన్ని ఆదరించాలి, పదిలపరుచుకోవాలి. ఈ మాట ప్రతివారు చెప్తూ ఉంటారు ఏదో విధంగా, కానీ ఆచరణలో ఎంత కొరవడిందో మనందరికీ తెలుసు. ఇంకొక మాట, ఇక్కడ సాంఘిక కట్టుబాట్లు అని చెప్పాను, అదేనండి. సంస్కృతి, భాష ఎలా ఒకదానికొకటి పెనవేసుకుని హెర్మ్యూనిటిక్ ప్రాసెస్లో ఒక సర్పిల అంటే స్పైరల్గా వృద్ధి పొందుతుంది అనేది నేను ఉపోద్ఘాతంలో చెప్పాను. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆది మానవుడు ఏ విధంగా ఊహించుంటాడు? ముందు ఒక మనిషిని ఇంకో మనిషితో లేదా ఒక మనిషి 10 మంది మనుషులతో మాట్లాడాలి, వారికి తన భావన తెలియచేయాలి. భావన అనేది ముఖ్యమైంది, చాలా అత్యున్నత స్థాయిలో ఉండేది భావన. ఆ తరువాత మాట వస్తుందండి. మనకి కొన్ని ప్రకటనలు ఉన్నాయండి, ఆ ప్రకటనలు వేసిన తర్వాత తిరిగి మనం మాట్లాడుకుందాం.
1: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
2: విల్స్ టాక్సేషన్ సర్వీసెస్ అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-362-797 పై సంప్రదించండి. Wins Taxation Office is in George Street, Parramatta. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Telugu Vani on Radio 2 Triple O FM 98.5.
0: ఇక మన భాష ఆవిర్భావం గురించి మాట్లాడుతున్నాను కదండి, అలాగే శ్రోతలు ఎవరైనా ఈ జనాభా గణన గురించి కానీ భాష ఆవిర్భావాన్ని గురించి కానీ నాతో లేదా తెలుగువాణి శ్రోతలతో మాట్లాడదలుచుకుంటే నా మొబైల్ నంబర్ 04300221300కి ఫోన్ చేయండి, మిమ్మల్ని నా కార్యక్రమంలో జతపరుస్తాను. ఫోన్ నంబర్ మరొకసారి 04300221300. అలాగే మీకు ఏదైనా సందేశం ఉన్నా ఆ సందేశాన్ని కూడా ఈ వారం ప్రశ్న ద్వారా మీరు కూడా తెలియచేయచ్చు. ఆ సందేశాన్ని కూడా నేను 9:30 తర్వాత మన ఈ వారం ప్రశ్న జవాబులు చదివినప్పుడు ఆ వివరాలు కూడా చదువుతాను. అలాగే మీకు ఏదైనా అభిప్రాయాలు ఉంటే కూడా నా వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ కూడా పంపించండి. 04300221300. మీరందరూ కూడా మాట్లాడితే నాకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది, ఎందుకంటే నేను మీరందరూ నా ఎదురుగుండా ఉన్నారనే మాట్లాడుకుంటున్నా. సో మీరు కూడా మౌనంగా తలాడించకుండా మీరు కూడా నోరు విప్పి చక్కగా 4 తెలుగు మాటలు మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుందండి. అంటే మనిషి మాటని ఉద్భవించ అంటే కమ్యూనికేషన్, ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడాలి, తన భావనను తెలియచేయాలి, ఇది ఎన్నో విషయాల విషయంలో రావచ్చు. ఏంటంటే చుట్టూ ఏదో ప్రమాదం ముంచుకు రావచ్చు, ఆ ప్రమాదం గురించి హెచ్చరించాలనుకుని ఉండొచ్చు. అంటే ఏ విధంగా జరిగింది ఈ భాష ఆవిర్భావం అని ప్రపంచంలో ఇంతవరకు ఎవరికీ అంతుపట్టలేదండి. భాష ఎవల్యూషన్ ఎలా జరిగి ఉంటుంది అనే దాని మీద ఇంకా ఒక సమగ్రమైన అవగాహన రాల. కానీ ఇలా జరిగి ఉండవచ్చు అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. దీన్నే యాక్సియమాటిక్ అనాలసిస్ అంటారు. యాక్సియమాటిక్ అనాలసిస్ అంటే దీన్ని మనం తోసిపుచ్చలేము, అలాగే అని చెప్పి దీన్ని ఏ విధంగానూ దీన్ని ప్రూవ్ చేయలేము మ్యాథమెటికల్గా. అలాంటి దాన్ని యాక్సియమాటిక్ అనాలసిస్ అంటారు. ఈరోజు మనందరికీ 1+1=2 అని చెప్తూ ఉంటాం. నిజంగా 1+1=2 అని మనిషి చెప్పటానికి కొన్ని వేల సంవత్సరాలు తీసుకుని ఉండొచ్చు మానవ పరిణామ ఆరోహణలో, కానీ దాన్ని ప్రూవ్ చేయటం అనేది చాలా కష్టం. అంటే మనిషి ఒక మనిషితో మాట్లాడాలనుకున్నప్పుడు, తన భావం తెలియచేయాలనుకున్నప్పుడు ముందు శబ్దం చేయటం ద్వారా కానీ సంజ్ఞలు చేయటం ద్వారా కానీ చేసి ఉండవచ్చు. అలా చేసినప్పుడు రాను మనిషి యొక్క స్వరపేటికలు అభివృద్ధి చెందుతూ పరిణామం చెందుతూ ఒక చక్కటి స్వరాన్ని ఉచ్చరించగలిగే పరిస్థితికి స్థాయికి వచ్చి ఉండొచ్చు. అప్పుడు మనిషి ఒక్కొక్క విషయాన్ని గురించి తన చుట్టూ ఉన్న పరికరాలు, తన చుట్టూ ఉన్న చెట్లు,

రా వచ్చి ఉండొచ్చు. ఇది సంస్కృతికి ప్రతీక. ఒకసారి మాడుగుల నాగపండిశరం గారు ఏమన్నారంటే, తెలుగు భాషలో బంధుత్వాలను గురించి చెప్పగలిగినన్ని పదాలు మరే భాషలోనూ లేవు. అంటే తెలుగు భాష యొక్క ఔన్నత్యం ఎంతో అని ఆయన తెలియచేశారు. ఎప్పుడంటే 1998లో ఆయన సింగపూర్లో ఒక అష్టావధానం చేశారు. అప్పుడు ఆ కార్యక్రమంలో ఆయనతో పాటు మేము పాల్గొని, ఆ తరువాత వరల్డ్ తెలుగు ఫెడరేషన్ కాన్ఫరెన్స్ అనేది సింగపూర్లో జరిగింది 2000వ సంవత్సరంలో. అప్పుడు మన ఆస్ట్రేలియా నుంచి మన వరిగొండ సుబ్బారావు గారు, రామ్మూర్తి కోడూరు గారు, అలాగే అరుణా చంద్రాల గారు చాలామంది ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. అప్పుడు మేము సింగపూర్లో ఉండేవాళ్ళం. ఆ సావనీర్లో కూడా నేను ఉన్నానమాట, ఆ సావనీర్ కమిటీలో. అప్పుడు ఆయన్ని ఒక చక్కటి వ్యాసం అందించండి భాష ఆవిర్భావం గురించి అంటే, కొంచెం తెలుగు భాష గురించి ఆయన వివరించారు కానీ ఆవిర్భావం గురించి నాకు అంతగా తెలియదయ్యా, అది భాషా శాస్త్రవేత్తల పని, మేము భాషని ఉపయోగించుకుని మిమ్మల్ని అందరినీ రంజింపచేయటమే మా పని అన్నమాట. సో ఇక్కడికి ఎందుకు, కానీ ఆయన చెప్పిన మంచి మాట ఏంటంటే, ఎందుకంటే నాకు తెలియకపోవచ్చు, నాకు సంస్కృతం తెలియదు, కానీ ఇంగ్లీష్ తెలుసు. మనకు తెలుసు ఇంగ్లీష్లో మనకి ఆంట్ అంకుల్ ఇవి ఎంత జెనరిక్ టర్మ్స్ో మనకు తెలుసు, కానీ బ్రదర్ సిస్టర్ అనేది కూడా జెనరిక్ టర్మే, కానీ తెలుగు అలా కాదు కదా. మన ఏమంటాం, మనకన్నా పెద్దవారిని అన్నయ్య అంటాం, మనకన్నా చిన్నవారిని తమ్ముడు అంటాం, మనకన్నా పెద్దవారైన అమ్మాయిని అక్క అంటాం, మనకన్నా చిన్న అయితే చెల్లి అంటాం, మన అమ్మని అమ్మ అంటాం, నాన్న అంటాం, అలాగే నాన్నకి తమ్ముడైతే బాబాయ్ అనేవారు, చిన్నాన్న అనేవారు, అలాగే అమ్మకి చెల్లి అయితే చిన్నమ్మ, అమ్మకి పెద్ద అయితే పెద్దమ్మ లేదా ఆ అమ్మ అనేవాళ్ళము. అలాగే మా పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు తెలిసినంత వరకు ఒక వేరియేషన్ ఉండేది, అత్త అత్తమ్మ అనేదానికి. నాన్నగారు చెల్లెల్ని గౌరవించాలన్నమాట అప్పటి అక్కడ ఉన్న సాంప్రదాయం, అందుకుని అత్తమ్మ అనేవాళ్ళం. అదే మేనమామ అంటే నా అమ్మ అన్నయ్య కానీ తమ్ముడు కానీ భార్య అయితే అత్త అని పిలిచేవాళ్ళం, అంటే వాళ్ళతో చనువు ఎక్కువ అన్నమాట. ఎప్పుడైతే మనం పదాల్లో శ్రీ గారు అంటీ అనేది పెట్టలేదో దాని అర్థం మనకి, ఉదాహరణ ఏంటి, మనకి వారు చాలా చనువు అని. అలాగే మా అమ్మ అంటాం, మా అమ్మగారు అంటాం, మా అమ్మ అంటే నాన్నగారు తల్లి, అదే అమ్మమ్మ అంటే అమ్మ తల్లి, ఆ పైగా అంటే ముత్తమ్మమ్మ. ఇలాగ మనకి తాత దగ్గరికి వచ్చి కొన్ని భాషల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో ఒకటే ఉంది, అటు తండ్రి తండ్రిని తాత అంటాం, అమ్మ తండ్రిని తాత అంటాం, అక్కడ డిస్టింక్షన్ మనకి ఎక్కువ రాలా. కానీ కొన్ని రాయలసీమ మాండలికంలో దానికి వేరియేషన్ ఉందన్నాను, ఇక్కడ మనం చెప్పుకోవాలన్నమాట. నేను అందుకే చెప్పాను కదండి భాష యాస మాండలికం అని. అంటే భాషా శాస్త్రవేత్తలు ఏమంటారంటే, ప్రతి 50 కిలోమీటర్లకి భాష మారుతూ ఉంటుంది అని. నిజమే కదా, భాష మారాలి. ఎందుకంటే అప్పట్లో మనం అంటే మనం 1000 సంవత్సరాల క్రితానికి వెళ్ళి అప్పటి పరిస్థితిని ఊహించుకుంటున్నాం. అప్పటికి మనుషులు జన సమూహాలుగానే నివసిస్తూ ఉన్నారు, ఒక సమూహంతో బాంధవ్యాలు ఉన్నాయా, కొట్లాట్లే ఎక్కువేమో బహుశా బాంధవ్యాల కన్నా. అలాంటి పరిస్థితుల నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళటానికి రవాణా మార్గాలు లేవు, రోడ్డు మార్గాలు లేవు, ఉన్నవి కీకారణ్యాలు ఉండొచ్చు లేదంటే కొండలు గుట్టలు. అలాంటి పరిస్థితుల్లో మనిషి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళటానికి కొంచెం కష్టం, కష్టసాధ్యమైన విషయం. అలాంటి సమయంలో ఇంచుమించు ఒక 40-50 కిలోమీటర్ పరిధిలో మాట్లాడుకునే భాషలో, ఆ తరువాత 50-60 కిలోమీటర్ల

తల్లితో ఉండే మాట తేడా ఉండవచ్చు, అమ్మ అనే మాట అక్కడ ఇంకోలాగా ఉండి ఉండవచ్చు. కానీ ఈ ఎవల్యూషన్ జరుగుతూ ఉన్నప్పుడు, అంటే ప్రతి గ్రూపు లేదా ప్రతి తండ తమకు కావలసిన పదజాలాన్ని సృష్టించుకున్నది అన్నమాట. అది బంధుత్వాలు అవ్వచ్చు, జంతుజాలం అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, మిగతా ఏ విషయాన్ని ఏ భాషన ఏ భావన తెలియచేయాలన్నా కూడా మీరు అనుకోవచ్చు. ఒక్కొక్క పదాన్ని వాళ్ళు సృష్టించి ఉంచవచ్చు. కానీ ఈ పదాలన్నిటినీ ఎవరో ఎప్పుడో క్రోడీకరించారు. ఆ క్రోడీకరించిన వ్యక్తి ఎవరో మనకు తెలియదు. నేను వారిని ఏమంటానంటే మహర్షులు అంటున్నాను. ఎందుకంటే వారు ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి అంతటి కష్టసాధ్యమైన, అంటే ఒక ప్రాంతాన్ని నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళటానికి ఎంతో కష్టసాధ్యమైన సమయంలో అందరూ మాట్లాడుకునే ఇలాంటి ముందు కామన్ విషయాల గురించి, సామాన్య విషయాలు, సామాజిక విషయాల్ని, ఆ పదాలన్నింటినీ క్రోడీకరించారు. ఈ క్రోడీకరణలోనే మనకి పర్యాయ పదాలు అని వచ్చి ఉండవచ్చు. ఆ పర్యాయ పదం అంటే ఒకచోట అదే భావనకి పలు పదాలు ఉన్నాయన్నమాట. పర్యాయ పదం అంటే అవి వచ్చిన తర్వాత వాటికి రూపురేఖలు వచ్చినాయి. ఇప్పుడు మనం ఒక చక్కటి పాట విని తిరిగి మన సంభాషణకు వద్దామండి. శ్రోతలు, మీరు నాతో సంభాషించాలనుకున్న ఈ తెలుగు భాష లేదా భాషల యొక్క ఆవిర్భావం గురించి మాట్లాడాలనుకున్నా, అలాగే ఆస్ట్రేలియా సెన్సస్ గురించి మాట్లాడాలనుకున్నా, మీరు 0430022130కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు అండి. మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ 2000 FM 98.5 అలవరసలపై.

0: నిజానికి మన అందరూ ఏమంటూ ఉంటాం, ఇప్పుడు ముందుగా ఒక మాట, ఈ చక్కటి పాట విన్నారు కదండి, తెలుగులో ఉండే మాధుర్యాన్ని ఆ తేటతనాన్ని బహుశా చక్కటి పదాల్లో ఈ చెప్పింది ఎవరో మీకు తెలుసు, ఆత్రేయ గారు. సంగీతం అందించింది మామ మహాదేవన్. ఎందుకంటే ఆత్రేయ పాటల్లో ఒక 25-30% చాలా అల్పమైన పదాలే ఉంటాయి. ఆ పదాలకి స్వరాలు కూర్చడం అనేది మామూలు పని కాదు, అది చేసిన వాడు మామ మహాదేవన్. ఈ పాటైనా వినండి, ఆ పాటలోని భావాన్ని ఆయన పలికిస్తున్నట్టుగా ఉంటుంది ఆ స్వరాల్లో. అంటే ఆ స్వరం కట్టడంలో మాటలో ఒక స్వరం ఉంది, మాటలో ఒక భావన ఉంది, ఆ భావన కూడా సంగీతంలో రావాలి. నేను ఈ ట్యూన్ కనుక వినిపిస్తే మీకు ఆటోమేటిక్గా మరలా ఆత్రేయ రాసిన పాటే అనిపిస్తూ ఉండొచ్చు మనసులో. ఇది శబ్దానికి మాటకి ఉన్న అవినాభావ సంబంధం అనుకోవచ్చు. ఇక భాషా శాస్త్రవేత్తల ప్రకారం తెలుగు ఒక దక్షిణాది భాషని, దీని మూలాలు మధ్య ఆసియాలో కూడా ఉన్నాయని అంటారు. వారి సిద్ధాంతాలు చాలా మేరకు వివాదాస్పదమైన ఆర్యుల దండయాత్రలతో ముడిపడి సమస్త భారత వాంగ్మయం క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 1500 తరువాతనే ఉద్భవించిందని, అంతకుముందు సువిశాల భారతావనిలో ఎటువంటి నాగరికత వెళ్ళి విరియలేదని, ఇది సత్యజోరమని, క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితమే ఇక్కడ బహుళ సంస్కృతి అభివృద్ధి చెంది ఆనాడు అనేక ప్రపంచ ప్రాంతాలలో ఫరిడి వెళ్ళిన సంస్కృతులతో అనుబంధం ఉందని, ఈ నేల విశ్వవిద్యాలయంగా వెలుగొందిందని కొందరి దృఢ నమ్మకం. అందులో నేను ఒకడినేనండి. అంటే మన భాష మిగతా భాషలతో అనుసంధానమై అభివృద్ధి చెంది ఉండొచ్చు, అంతే తప్ప తెలుగు భాష పూర్తిగా ఎక్కడో ఇరాన్నో లేదా ఆఫ్ఘనిస్తాన్నో అక్కడి నుంచి వచ్చిన భాషగా మాట్లాడుకుంటాం ఎందుకో నాకు అంత నచ్చని అంశం. కానీ చారిత్రకంగా మనం ఏ విధంగా ఇంతవరకు చక్కటి థియరీ ఎవరూ ప్రపోజ్ చేయలేకపోయారు, అంటే అకాడమిక్ రంగంలో ఎటువంటి, అంటే ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ, అలాగే మనం ఏమంటాం దక్కన్ మన దాక్షిణాత్య భాషలు, వీటికి ఇది ఇక్కడికి కూడా మిగతా వాటి ప్రాంతాల నుంచి ప్రేరణ ఉందనేది మాటని డిస్ప్యూట్ చేయటం లేదా దాన్ని ప్రూవ్ చేయడానికి సరైన రీసెర్చ్ జరగలేదు, పరిశోధన జరగలేదు. జరగాలి, ఇంకా ఎంతో తవ్వకాలు జరగాలి. ఆ పరిశోధన జరిగితే కానీ మనకి నిజం అనేది ఏమిటి అనేది తెలియకపోవచ్చు. మనం ముచ్చటైన మృదువైన తేనీయమైన భాష అని మాట్లాడుకునే తెలుగు, తెలుగు, తెనుగు, ఆంధ్రం భాషను ఆవిష్కరించిన మహర్షులు ఎవరు? ఏ కాలంలో మన తేట తెనుగు సంస్కరింపబడి తనదైన లిపితో ఛందస్సుతో నవజవ్వనిగా రూపుదిద్దుకుందో? ఈ ప్రశ్నలకు నేటి వరకు సమాధానం లేదు. సమస్త సంస్కృత సాహిత్య సంపదలో దక్షిణ భారతావని గురించి ఉన్నది లేసమాత్రమే. సుమారు 500 సంవత్సరాలు భారతావనిలో వెలుగొందిన మన శాతవాహనుల గురించి చరిత్రలో మనకు తెలిపేది కూడా అరలేసమాత్రమే. ఈ సత్యాన్వేషణకు ప్రభుత్వం నడుం బిగించిన దాఖలాలు లేవు. నిజానికి చాలా చింతించవలసిన విషయం అండి. నా ప్రారంభ వాక్యాల్లో కూడా శాలివాహన శకం అని చెప్పాను. మీకు కుతూహలం ఉండాలి శాలివాహన శకం. నిజానికి భారత ప్రభుత్వం తీసుకున్న కాలగణన మన శాలివాహన శకమే. అంటే క్రీస్తు శకం 78లో శాతకర్ణి ఆయన అక్కడి నుంచి రెకనింగ్ మొదలుపెట్టారు. అలాగే మనం బి కామన్ ఎరా ఎలా అంటాము, క్రీస్తుని తీసుకుని ఆఫ్టర్ కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా. ఇదివరకు ఏసీ బీసీ అనేవారు, దాన్ని ఇప్పుడు ఏసీఈ బీసీఈ అని అన్నమాట. బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా అని. అలాగే క్రీస్తు శకం 78 సంవత్సరం ఒక బేస్ లైన్గా తీసుకుని ఆ ఉగాది రోజు నుంచి మన కాలగణన భారతదేశంలో భారత ప్రభుత్వం అడాప్ట్ చేసింది, అది శాలివాహన శకం. అంటే అంతటి మహత్తర సామ్రాజ్యాన్ని నిర్మించిన పాలించిన శాతవాహనుల గురించి మనకు తెలియదు. ఆ రోజు వాళ్ళు మాట్లాడుకున్న భాష ఏమిటో మనకు సరిగ్గా తెలియదు. కానీ మనకు తెలుసున్నదిలా సంస్కృతం, ప్రాకృతం, రాజభాష అనే వరకే. కానీ సామాన్యులు ఏం మాట్లాడుకున్నారు, అలాంటి వాటి అవశేషాలు మనకి పూర్తిగా దొరకలు. అక్కడక్కడ తెలుగు పదాలు కొన్ని దొరికినాయి అని చెప్పారు. అంటే అసలు మన భాషలోనే ఇన్నిన్ని వేరియేషన్ ఉన్నాయి. తెలుగు అంటున్నాం, తెలుగు అంటున్నాం, తెలుగు అంటున్నాం, ఆంధ్రం అంటున్నాం. ఈ పదాల్లోనే చాలా తేడా ఉంది. అసలు ఒక భాషకి ఇన్ని పేర్లు ఎలా వచ్చినాయి? అసలు తెలుగు, ఆంధ్రం రెండు భాషకి ఎలా వచ్చింది అనేది కూడా చిన్న కన్ఫ్యూజన్. కొందరు ఏమంటారంటే ఆంధ్రం అంటే జాతిని తెలియచేసేది ఆంధ్రజాతి అని, ఆంధ్రజాతి వారు మాట్లాడే భాష కాబట్టి ఆంధ్రం అని, అదే భాష తెలుగు అని చెప్పచ్చు. కానీ మనం ఒకటి ఆలోచించండి, మనందరూ ఏమంటాం, మీ తొలి కావ్యం ఏమిటంటే ఏమీ తడుపుకోకుండా నన్నయ్య అండి మహాభారతం నన్నయ్య రచించింది అంటాం, ఆది కవి నన్నయ్య అంటాం. కానీ మనం ఒక్కటి ఆలోచించాలి, నన్నయ్య అంటే వ్యాసుడు రచించిన మహాభారతాన్ని తెలుగుకరించటానికి ముందు ఒక గొప్ప పని చేశాడు. ఒకటి కాదు, నిజానికి చెప్పాలంటే రెండు అనుకోవచ్చు. మొదటిది ఏంటంటే తెలుగు భాష పద సంపుటిని అంతటిని కూర్చి శబ్దార్థ రత్నాకరం లాంటి ఒక డిక్షనరీని ముందు తయారు చేశాడు తను, అంటే ఆ రోజున్న పద సంపదని. కానీ మనం గుర్తించాల్సింది, నన్నయ్య వ్యాకరణం క్రియేట్ చేయలా, నన్నయ్య ఛందస్సుని క్రియేట్ చేయలా. నన్నయ్యకి ముందే పద్య ఛందస్సు ఉంది. మనం అనుకునే పద్య ఛందస్సు అంటే చంపకమాల, ఉత్పలమాల ఇలాంటి సంస్కృతి నుంచి ఉన్నాయి. అలాగే తెలుగులోని పద్యాల రూపాలు ఉన్నాయి, ఆట వెలది, కంద పద్యం ఇలాంటి, మత్త కోకిల ఇలాంటివన్నీ తెలుగు పద్యాలు. అంటే తెలుగులో కూడా సంస్కృతం నుంచి కాక తెలుగులోనే మనకున్న కొన్ని పద్యరూపాలు ఉన్నాయి. అంటే మరి వీటిని ఎవరు సృష్టించారు, ఈ భాషకి వ్యాకరణాన్ని ఎవరు నిర్దేశించారు, ఈ పదాలని ఎవరు ఎప్పుడు సమీకరించి అమ్మని అమ్మే అనమని, నాన్నని నాన్నే అనమని ఎవరు చెప్పారు అంటే మనకి సమాధానం లేదు. కాబట్టి నన్నయ్య నాటికి సాహిత్యం ఉందా అనేది మనకు దొరుకుతున్నది, అంతే తప్ప కొన్ని శాసనాల్లో మనకు పద్యాలు దొరికినాయి. ఆ విధంగానే నన్నయ్య ఆది కవి అంటే కోర్టులు ఒప్పుకోలేదు తెలుగు ప్రాచీన భాష అంటానికి. మన అదృష్టం కొద్దీ కొన్ని కళ్ళమల్ల శాసనం అంటారు, ఆ శాసనంలో పద్యాలు ఉండటం, దాన్ని కోర్టుకి సమర్పించటం వల్ల తెలుగు కూడా ఒక ఏన్షియంట్ లాంగ్వేజ్ కింద భారత ప్రభుత్వం అంగీకరించడానికి ముందడుగు వేసిందన్నమాట. మన భాషకి ఇంతటి ప్రాబ్లం అంటే ఇష్యూ ఉన్నా మనం ఏ ప్రభుత్వం కూడా, రెండు ప్రభుత్వాలు ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉన్నాయి, రెండు ప్రభుత్వాల్లో కూడా పరిశీలన ఎక్కువ జరగల. దీని గురించి పరిశోధన చేయిద్దాం. మన భాష ఎప్పుడుది, మన భాష ఎలా ఆవిర్భవించింది, దీని రూపురేఖలు ఏంటి తెలుసుకుందామనే ప్రయత్నాలు ఎక్కడా చేస్తున్నట్టు తెలియదండి. మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ 2000 FM 98.5 అలవరసలపై. ఇప్పుడు కొన్ని ప్రకటనలు ఉన్నాయండి, ఆ ప్రకటనలు విన్న తర్వాత తిరిగి మన సంభాషణలోకి వద్దాం.
1: Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi-speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles Complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2000 FM.
2: TaxStar, Taxation and Accounting Services. అన్ని రకాల ఆదాయపు పన్ను, బిజినెస్ ట్యాక్స్ రిటర్న్స్, GST, క్యాపిటల్ గెయిన్స్, న్యూ బిజినెస్ సెటప్, సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్ మరియు పేరోల్ సర్వీసెస్ కొరకు ఆస్ట్రేలియన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ రంగంలో అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 0433428744 లేదా raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208 34 Dumway, ఓరన్ పార్క్. TaxStar PTY Limited is proud sponsor of Telugu Vani Radio మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
0: మా ఈ వారం ప్రశ్న మరొకసారండి. 2026 ఆస్ట్రేలియా సెన్సస్ ఏ రోజున జరగనున్నాయి, అందు మన ఇంటి భాష తెలుగు అని చెప్పవచ్చా? మీ అంచనాలో ఆస్ట్రేలియాలో తెలుగువారి జనాభా ఎంత? చాలా మట్టుకు వీటికి నా ఉపోద్ఘాతల్లో కొంత క్లూ ఇచ్చేసానండి. సో మీరందరూ కూడా పాలు పంచుకుని మీ అభిప్రాయాలను తెలియచేస్తారని అనుకుంటున్నా. అలాగే నా ఈ కార్యక్రమంలో భాష, యాస, మాండలికం, మన తెలుగు అంశం మీద మీరైనా మాట్లాడదలుచుకుంటే 0430022130కు ఫోన్ చేసి మీరు శ్రోతలతో మీ భావనలను పంచుకోవచ్చండి. కానీ అంటే ఒక భాష గురించి ఈ చాలా లోతైన అంశం ఒక కార్యక్రమం లేదా కొన్నిటిలో వివరించడం అంత సాధ్యం కాదనేది తెలిసినదే. కానీ నా ఉద్దేశం ఏంటంటే దీనికి సంబంధించిన విషయాల్ని కొంచెమైనా స్పృశించి అందరిలో ఒక అవగాహన కలిగించాలని నా ప్రయత్నం. రాబోయే కార్యక్రమాల్లో ఇలాంటి వాటిపై మరిన్ని వివరాలు మీ ముందు ఉంచాలని, దానికి మీ ఆదరణ ఆశీర్వాదం తప్పకుండా అవసరం అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ముందు భాష, తర్వాత తెలుగు సాహిత్య ఆరోహణ గురించి చెప్తాం. ఆత్రేయ ఓ చోట అంటాడనమాట, ఆవేశమున్నది ప్రతి కళలో, అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో అని. ఆ కళ సాహిత్యం లేదా సంగీతం మనం లలిత కళలుగా గుర్తించాం. ఒక ఆ ప్రతి కళలోనూ కొంత ఆవేశం ఉంటుంది, అలాగే ప్రతి మనిషి హృదిలో కూడా ఒక అనుభూతి ఉంది అంటాడు. సంగీతం హృదయాలను ఉప్పొంగ చేస్తే, నాట్యం నరుని ఉరకలు వేయిస్తే, సాహిత్యం మెదటిని మేల్కొల్పి పరువులు తీస్తుంది. అటువంటి సాహితీ సృష్టి ఎప్పుడు జనించింది, దాని రూపం ఏది, వస్తువేది. అటువంటి సాహితీ సృష్టి ఎప్పుడు జనించింది, దాని రూపు, దాని రూపం ఏది, దాని వస్తువేది. మాట, పాట, పద్యం, గద్యం, నవల, నాటకం, వ్యాసం, ఉపన్యాసం ఏ రూపైతేనేమి, గలగలపారే సెలయేరు, గుండెలవిసే కన్నీరు, మేనాదిగని జీవితం మీదేమీ లేని నివాసం. ఏ వస్తువైతేనేమి, ఆ వేషానికి అక్షర రూపమిచ్చి అనుభూతిని అంబరమంపి, ఆ వేషానికి అక్షర రూపమిచ్చి అనుభూతిని అంబరమంపి, ఒక్క సిరాబొట్టు వేవేల వోల్టుల విద్యుత్తుగా అవతరింపచేసే సాహిత్యానికి పులకించని నరుడెవ్వడండి. నా ఉద్దేశ్యంలో సాహితీ సృష్టి భవిత మన బాధ్యత ఎలా ఉంటుంది అంటే, పద్యరూప, నా ఉద్దేశంలో ఇంకొక మాట, పద్యరూప సాహిత్యం కానీ శాస్త్రీయ సంగీతం కానీ, అంటే కర్ణాటక కానీ మరి ఏ ఇతర దేశ సంగీతాలు కానీ, ఆ కళారూపాల పరిణామంలో ఒక దశ అంటాను. ఉత్కృష్ట దశ అని కొందరి భావన అవ్వచ్చు. దాన్ని రూపొందించిన ప్రయోజనం ఏమిటి, ఎవరు చేశారు, ఏ కాలంలో ఇలా జరిగింది, ఆ తరువాత ఆ దశ దాటిన దశలు ఉన్నాయా, ఇవన్నీ జటిలమైన ప్రశ్నలు. అలాగని ఒక్క మాటగా ఒక కళారూపం ఆవిష్కృతం కాదు. కాలక్రమేణా కళ అనేది మారుతూ ఒక పరిపక్వ దశకు చేరవచ్చు. అంతేకాక అనేకానేక సమాంతర రూపాలు సమాంతరంగా వర్ధిల్లావచ్చు. అంటే ఈ కళకి మనం అనుకునే అత్యున్నత స్థాయి ఏదైతే పీక్ లేదా పరాకాష్ట అనుకునే దానికి కూడా ఆ పరిణామానికి ముందు కొన్ని దశలు ఉన్నాయనుకుంటున్నాం. ఆ దశలు కూడా ఎప్పుడూ ఉండొచ్చు. ఇది ఒక ప్రవాహం. ఇప్పుడు మీరు దీనికి ఒక విధంగా అర్థం చేసుకోవాలి అంటే, మనకి చాలా చక్కటి ఉదాహరణ ఏంటంటే మన అన్నమయ్య. ఎందుకంటే మన తెలుగు సాహిత్యంలో నా ఉద్దేశంలో అంతటి విస్తృతమైన సాహిత్యాన్ని సృష్టించింది అన్నమయ్య. మన దురదృష్టం ఆయన 32,000 పదాలు సృష్టిస్తే మనకి ఇంచుమించు ఒక 15,000 దొరుకుతున్నాయి. ఆయన సృష్టించిన వాటిలో సంస్కృతంలో రాశారు, ఆయన తెలుగులో రాశారు. అలాగే తెలుగే కాదు, సామాన్యులు మాట్లాడుకునే భాషలో కూడా చెప్పాడు. అంటే ఆయన అన్ని వేరియేషన్స్ తీసుకొచ్చారు. ఎంతో ఉన్నతమైన కళారూపంగా, సంగీత రూపంగా ఈరోజు ఎందరో పాటలు, అన్నమయ్య పాటలు కూరుస్తున్నారు కదా. కానీ ఆయన జానపద రీతిలో కూడా పాటలు రాశారు, ఎన్నో రకాల జానపదాలు. మనం చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలుతేవే అని, ఆ చక్కగా ఒక అమ్మ తన పిల్లవాళ్ళని లాలిస్తూ పాడే పాటని, ఆ జోల పాటని అద్భుతంగా రాసి, ఆ రాసినవాడు ఎవరో కూడా తెలియని పరిస్థితిలో మనం బతికే 1930-40 వరకు ఈ పాట రాసింది అన్నమయ్య అని ఎవరికి తెలీదు. అన్నమయ్య తన సాహిత్యాన్ని, లేదా అన్నమయ్య తర్వాత ఆయన కొడుకు లేతే మనవలు వాటిని రాగిరేకుల మీద నిక్షిప్తం చేసి వాటిని ఒక భండాగారంలో పెట్టేయటం వల్ల మనకి ఎవరికి ఆ సాహిత్యం తెలియలా. ఈరోజు అన్నమయ్య సాహిత్యం మనం మొదలు పెడితే మనకేమీ అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే భాష పరిణామం చెందుతూ ఉంటుంది. ఆ పరిణామంలో అన్నమయ్య వాడిన భాష మనకి ఇప్పుడు పరిచయం లేదు. కొన్ని పదాలు మనకు అర్థం కావు, ఆయన ఏం రాశాడనేది. ఆ పదాలని కొంచెం పరిష్కారం చేసింది వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, అలాగే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు లాంటి ఎందరో మహానుభావులు పూనుకొని అక్కడక్కడ వాటిని పరిష్కారం చేసి రాగిరేకుల్లో కనపడిన పదాలని కొన్ని చోట్ల వారు సవరించి మనకి అందించారు. కానీ కొన్ని కొన్ని చోట్ల మనకి తెలియదు ఆ భావన, ఆ పదాలు ఎందుకు మనం జననాణ్యుడిలో లేదు, మన ఆ పదం వినగానే కొన్ని అర్థం కావు, కొన్ని అర్థం అవుతుంది. నానాటి బ్రతుకు నాటకం అంటే అందరికీ అర్థం అవుతుంది. కానీ ఇంకా లోతైన జనపదాల్లో, అంటే మామూలుగా ప్రజలు మాట్లాడుకునే భాషను కూడా వాడి రాశారు ఆయన కీర్తనలు. అంతటి వేరియేషను ఆయన చూపించగలిగారు సాహిత్యంలో. అదే సమయంలో ఇంచుమించు అన్నమయ్య 1400-1500 ఆ ప్రాంతం అనుకుంటే అప్పటికి పెద్ద సాహిత్యం, అంటే నన్నయ్య 1100 కావ్యాలు రాశారు. ఆ తర్వాత తిక్కన, ఎర్రాప్రగడ, ఆ తర్వాత పోతన, వీరందరూ పద్య సాహిత్యాన్ని ఆశ్రయించి కావ్యాలను రాశారు. శ్రీనాథుడు అద్భుతమైన కావ్యాలను రాశారు. శ్రీకృష్ణదేవరాయల కాలం ఇంచుమించు అన్నమయ్య తర్వాత వస్తుంది కాబట్టి ఆ సమయానికి మనకి పద్య సాహిత్యం అత్యున్నత పరాకాష్ఠలో ఉన్నప్పుడు కూడా తన సాహిత్యానికి, తన నమ్మిన దానికి, తన ప్రజలకి చేరువలో ఉండాలని ఉద్దేశంతో ప్రజలందరూ తన రాసిన సాహిత్యాన్ని పాడుకోవాలి, ఆనందంగా ఉల్లాసంగా ఉండాలని భావించిన వాడు నా ఉద్దేశంలో అన్నమయ్య అండి. మనం ఒక చక్కటి పాట విని తిరిగి మన కార్యక్రమంలోనికి వద్దామండి.

0: మీరు వింటున్నారు తెలుగువాణి ఆన్ 2FM 98.5 అలవరసలపై అండి. మా ఈవారం ప్రశ్న చాలా చిన్నది. 2026 ఆస్ట్రేలియా సెన్సస్ ఏ రోజున జరగనున్నాయి? అందు మన ఇంటి భాష తెలుగు అని చెప్పవచ్చా? మీ అంచనాలో ఆస్ట్రేలియాలో తెలుగువారి జనాభా ఎంత? ఈ విషయాలు మనం మాట్లాడుకుంటూనే వచ్చాం ఉపోద్ఘాతంలో. మీరు అందరూ చక్కగా మీ మీ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నా. అలాగే మీరు కనుక ఈ కార్యక్రమం గురించి మీ అభిప్రాయాలు మాట్లాడాలనుకుంటే, శ్రోతలతో తెలియజేయాలనుకుంటే 0430022130కి ఫోన్ చేసి మాట్లాడవచ్చండి. అంటే ముఖ్య విషయం ఏంటంటే, స్వరాలని స్థిరపరిచి, రాగాలను క్రోడీకరించి, రాగ లక్షణాలను వర్గీకరించి వాటిని తెలిపే ఒక లిపి అంటే నోటేషన్ ఏర్పరిచి, ఈ సమస్తాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో అమర్చి, దానికి పండిత ఆమోదముద్ర వచ్చే ఒక ఉద్యమం నడిపి, జనాదరణకు ముందు తరాలకు అందచేసే విద్యా ప్రణాళిక, ప్రవేశ అర్హత, ఆ అంశాల యందు పూర్ణత కలిగినట్లు ధృవీకరణ పరీక్ష లాంటివి రూపొందటం అనేవి సామాన్యమైన విషయం కాదు. పుస్తక సాంకేతిక రవాణా ప్రసార మాధ్యమాలు ఎంతో అణుమాత్రమైన ఆ రోజుల్లో ఇంతటి సమిష్ట కృషి ఎలా జరిగింది అనే దానికి ఒక మన ఊహకు అందని విషయం. సాహిత్యానికి వస్తే ఒక శబ్దకోశం, పదాల సముదాయం, వ్యాకరణం, ఛందస్సు, లిపి లాంటి వాటి శాస్త్రీకరణ కూడా ఏమాత్రం సామాన్య విషయం కాదు అనేది నా నమ్మిక. శాస్త్రీయ రూపాలు రావడానికి ముందు ఉన్న విస్తృత రూప సంపద ఆకృతులు మనకు తెలియదు, తెలిసే అవకాశం లేదు. అలాగని ఆ దశకు ముందు ఉన్న సమాంతరంగా ఉన్న రూపాలను మనం తక్కువగా అంచనా వేయలేము. ఎందుకంటే క్రమబద్ధీకరణ కొన్ని ఆకృతులను పక్కకు నెట్టి ఉండవచ్చు. సాహిత్యం, సంగీతం వంటి కళల వైశాల్యం ఒక వెన్ డయాగ్రామ్ అనుకుంటే, అందు శాస్త్రీయ సంగీతం, పద్యరూపాలు వాటిలో భాగాలే కానీ అవి సమస్త భూమిక కాదు అని మనం ఊహించవచ్చు. ఉదాహరణకు మనం అన్నమయ్య విస్తృత సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం కదండి. అలాగే నిజానికి వేల సంవత్సరాల వెనుకకు పోతే గుణార్జుని బృహత్కథ, హాలుని గాథా సప్తశతి కూడా మహత్తర జనపదంలోని అనుభవాలే. మనందరికీ తెలిసిన కథ ప్రకారం గుణార్జుడు బృహత్కథ అనే అద్భుత రచనను పైశాచీ భాషలో రాసి, ఆ భాషపై ఆనాడు పెద్దలకు ఉన్న నిరసన భావనకు అత్యంత వ్యధ చెంది తన రచనను తనే అగ్నికి ఆహుతి చేయగా మిగిలిందేదో మనకు దొరికింది. అది కూడా మొల పైశాచీలో కాక ప్రాకృతం సంస్కృతాలలో. బేతాళ కథలు తెలియని భారతీయుడు ఎవరైనా ఉన్నారండి? ఉంటారా? నిజానికి ఆ కథలు సృష్టించింది గుణార్జుడని చాలామందికి తెలియదండి. హలో వాణి, చెప్పండి.
1: అంటే సాధారణంగా ఈ భాష భావితరాల వారికి ఏ రకంగా అందించగలము అనే దానిలో మాతృమూర్తుల పదవి చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు అంటే, ఒకటి అమ్మో చాలా ఎక్కువ పెద్దగా చెప్తున్నారు, ఆ స్థాయికి మనం చేరుకోలేమా, మాట్లాడటానికి ఏముంటుంది అనుకునేది కొంతమంది. అయితే రెగ్యులర్గా రేడియో ప్రోగ్రాముల్లో కాల్ బ్యాక్లో చాలామంది ఆడవాళ్ళు కూడా సమాధానాలు చెప్తారు. ఎవరు చెప్పకుండా కాల్ చేయకుండా ఉండడానికి కారణం నేను అనుకోవడం, ఇంకాసేపట్లో వనితా మండలి వాళ్ళు చేసే మా ఇంటి బంగారానికి బంగారం లాగా రెడీ అయ్యే బిజీలో ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేసే మగవాళ్ళందరూ కూడా వాళ్ళని తొందరగా చక్కగా అలంకరించి ఇంట్లోంచి పంపిద్దాం అనే దానిలో కాల్ బ్యాక్ చేసి మీకు కార్యక్రమంలో పాల్గొంటం లేదో లేవేమో అనేది నా ఉద్దేశం అండి. బాగా చేస్తున్నారు. మన సెన్సస్ రోజుకి అందరూ భాగం పంచుకొని ఆ రోజుకి అన్ని ప్రోగ్రాంలు అయిపోతాయి కాబట్టి, సాయంత్రం వర్కింగ్ డే కాబట్టి చాలామంది పార్టిసిపేట్ చేసి తెలుగు అనేది పెట్టి ఎక్కువ నంబర్లతో ఈసారి సెన్సస్ని తెలుగు వాళ్ళు మేము చాలామంది ఉన్నాము అని చెప్తారనుకుంటున్నాను. అలాగే ఈ మధ్య మనకి మన ప్రధానమంత్రి గారు మోడీ వచ్చిన సందర్భంగా మన తెలుగు అమ్మాయి, ఒక అమ్మాయి గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్లో చేసే ఒక అమ్మాయి, ఆయన్ని కలుసుకునే భాగ్యం లభించింది. అప్పుడు ఆయన మీరెక్కడి నుంచమ్మా అంటే అమ్మాయి చెప్పిన ఊరిని బట్టి ఆయన ఓ ఆంధ్రానా అన్నారట. అంటే మన భారతదేశంలో నార్త్ ఇండియన్స్కి దక్షిణాది వాళ్ళందరూ తమిళియన్స్ అను అలాంటి భావం ఉన్న ఈ రోజుల్లో మన దేశంలో కూడా చాలా తెలుగు అనేది ఏంటి అని తెలుస్తున్నందువల్ల దాన్ని మనం ఇక్కడ కూడా తెలుగు అంటే పలానా వాళ్ళు అని చెప్పేందుకు ముందుకొచ్చి తెలుగుని సెన్సెస్లో రాసి ఎక్కువ మంది ఉన్నారు అని గణాంకాల ప్రకారం చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: థ్యాంక్ యూ.

0: హలో వీర్రాజు.
1: నమస్కారం శారది గారు, ప్రోగ్రామ్ ఇంకా బాగుంది,
0: ధన్యవాదాలు.
1: తర్వాత ఇంకొకటి ఏంటంటే, అంటే ఇవాళని కాదు, నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను, మీరు అడుగుతున్న ప్రశ్నలకి ఆన్లైన్ లో సమాధానం ఇస్తుంటే ఆన్లైన్ వెబ్సైట్ పనిచేయట్లా.
0: అయ్యో,
1: ఎప్పుడు అలాగే ఉంటుంది నాకు. సో ఒకసారి చెప్తాము అంటే, మరి నా ఒక్కడికే ప్రాబ్లమో లేకపోతే అందరికి రెగ్యులర్ గా వస్తా నాకు తెలీదు.
0: నాకు నీ సమాధానాన్ని వాట్సాప్ లో పంపించొచ్చు.
1: సరే, సమాధానం అంటే ఆగస్ట్ 11 సెన్సెస్, మన పాపులేషన్ అయితే నియర్లీ 60,000 మంది ఉన్నారు ఇక్కడ. మన సెన్సెస్ మనం తెలుగులో ఖచ్చితంగా మనం తెలుగు వాళ్ళం అని చెప్పొచ్చు. నీ సమాధానాలు అంటే సమాధానం కోసం కాదు, ఎవరికైనా తెలియడం కోసం. నేను ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడు ఆన్లైన్ సబ్మిట్ బటన్ కొడుతుంటే మీరు కాసేపు వేచి చూడండి అని వస్తుంది మెసేజ్.
0: అలాగే ఇంకేమన్నా ఉందా ఈ ఈ భాష, దాని గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నావా?
1: భాష మన మన భాష, మీరు ఇందాక నుంచి మీరు చెప్తున్నట్టు మాండలికాలు అనేక జిల్లాలకు కూడా మారిపోతూ ఉంటాయి. అది ఒక మన తెలుగు రాష్ట్రాలనే కాదు, మీరు ఏ తీసుకున్నా తమిళనాడు తీసుకుంటే ఒరిజినల్ తమిళం తిరుచి మధురైలో ఉన్నట్టుగా మీరు కోయంబత్తూరు వెళ్తే ఉండదు. అట్లా ఎక్కడున్నా కానీ భాష మాండలికాలు ఎలా ఉన్నా కూడా అభిప్రాయాలు అవి ఆ పద్ధతులు అన్ని ఇంచుమించుగా అర్థమవుతూనే ఉంటాయి. అది తెలంగాణ వాళ్ళ యాక్సెస్ కొంచెం మళ్ళాగా ఉండకపోవచ్చు, గోదావరి యాక్సెంట్ కృష్ణా గుంటూరులో ఉండకపోవచ్చు, కానీ అయినా కూడా ఈ ప్రతి ప్రాంతం వాళ్ళు వాళ్ళ భాషను వాళ్ళు గౌరవించుకుంటారు, దానికి ఒక ఇది ఉంటుంది. సో అది మీరు చెప్తున్నట్టుగా ఈ అనేకమైనవి మీరు విశదీకరించి క్లియర్ గా అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చాలా బాగుంటుంది అది. చాలా చాలా ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ వీర్రాజ్, థ్యాంక్ యూ, వెల్కమ్. మీరు వింటున్నారు తెలుగు వాణి ఆన్ TRUE OOO FM 98.5 అలవరసలపై అండి. మనకి రెండు ప్రకటనలు ఉన్నాయి, కొన్ని ప్రకటనలు ఉన్నాయి, అవి అయిన తర్వాత తిరిగి మనకి సంభాషణలోకి వద్దాం.
2: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
0: తిరిగి మనం భరత్ కథ గురించి మాట్లాడుకుంటున్నామని మనందరికీ తెలిసిన కథ ప్రకారం కుణార్జుడు భరత్ కథ గురించి పైశాచి భాషలో రాసి ఆ రోజు ఆ భాషపై ఉన్న చిన్న చూపు నిరసనకి తన సాహిత్యాన్ని తనే అగ్నికి ఆహుతి చేశాను. నాకు అది ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో బాధ, ఎంతో ఆవేదన, కళ్ళంపట్టి నీళ్లు తిరుగుతూ ఉంటాయన్నమాట. ఏంటి ఇంతటి అద్భుతమైన బేతాళ కథలు మనకి అందించిన మహానుభావుడు ప్రయత్నం మనకు పూర్తిగా అందలేదు. అంటే మనం ఇప్పుడు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు. ఒకటి, ఆనాటికే పైశాచి అనే భాష జననానుడిలో ఉన్న అత్యంత పరిణితి చెందిన భాష. బృహత్ కథ లాంటి అత్యంత క్లిష్టమైన కథాస్రవంతిని సృష్టించగల పద సంపద అందులో ఉంది, దానికి లిపింది ఆ రోజుల్లోనే. మనం ఈరోజు చెప్పుకుంటాం సంస్కృతం చాలా గొప్పది, ప్రాకృతం. ఒక్కసారి ఆలోచించండి, గరికిపాటి వారు కూడా చాలాసార్లు చెప్పారు తెలుగు భాషపై సంస్కృతం చేసిన దాడి మామూలు దాడి కాదని. నేను సంస్కృత భాషను ఎక్కడికి పక్కకు పెట్టట్లా, కానీ ఒక రకమైన రాజకీయ ఆదరణ, రాజుల ఆదరణ లేక అంతటి అద్భుతమైన సాహిత్యం. అంటే బృహత్కథ లాంటి అత్యంత క్లిష్టమైన కథాశ్రవంతిని సృష్టించగల పద సంపద ఆ రోజు ఉంది పైశాచిలో. దానికి లిపి ఉంది. ఈరోజు హిందీ భాషకు కూడా లిపి లేదండి, అది దేవనాగరి లిపి అంటారు. భాష దురాభిమానం, ఒక భాషపై మరొక భాష ఆధిపత్యం విలువైన సాహిత్య సంపదను మనకు దొరకకుండా చేసింది. అంటే బహుశా అటువంటి మహత్తర మరికొంత సంపద అగ్గిపాలు అయ్యే ఉంటుందని నా నమ్మకం. పశుపక్షాదులే కన్నీటి ప్రవాహంలో తడిసి తోక్ శోకతప్త హృదితో నాటి గుణార్జుడు కథాపఠనాన్ని తలుచుకుంటే కంట కన్నీరు రాని సాహిత్య హృదయం ఎందుకు అనిపిస్తుంది ఎప్పుడూ నాకు. మనం ఒక చక్కటి పాట విని తిరిగి మన సంభాషణకు వద్దామండి.

0: హలో సతీష్ గారు.
1: నమస్కారం సారథి గారు.
0: చెప్పండి.
1: ఈరోజు తెలుగు ప్రోగ్రామ్ తెలుగు భాష యాస మీద చాలా బాగా చక్కగా చేస్తున్నారు, మీకు చాలా ధన్యవాదాలండి.
0: చెప్పండి.
1: తర్వాత మన తెలుగు భాష అంటే మనకు అంటే మనం ఎప్పటి నుంచో మన పూర్వీకులు మాట్లాడుతున్నారు మన తెలుగు భాష అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు భాష చక్కగా మన తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దానికి ఏనో లేక ఎన్నో ఎంతో మంది కృషి చేశారు. అంటే తెలుగు అక్షరాలు కానీ సంస్కృతి తర్వాత ఈ చాలా మాధ్యమాలు సినిమా కానీ ఇంకా సాహిత్యాలు కానీ అలాంటి వాళ్ళు ఎంతో కృషి చేసి చాలా మందికి అందిస్తున్నారు. అంటే మీరు అన్నట్టు ఏనో లేక తెలుగు మీద పూర్వకాలంలో చాలా దాడులు జరిగాయి, అలా తెలుగుని అణచివేయబడ్డది అని చెప్పారు, అది నిజమే. సో ఆ తెలుగుని మనము ఎట్లా బతికి బట్ట కలిగించుకోవాలనో అనేది మనం ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు మనకు తెలిసే మనం తెలుగు భాషను చంపేసుకుంటున్నామో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అంటే ఇంట్లో మన తెలుగు మనం మాట్లాడకపోవడం, మన పిల్లలకి మనం నేర్పించలేకపోతుండడం, అలాగే చేయడం వల్ల మన తెలుగు భాషను మనమే చంపేసుకుంటున్నామో అనిపిస్తున్నది. సో అలా కాకుండా ప్రతి ఒక్క తెలుగు వారు తెలుగు భాషను ప్రోత్సహించి, సో తెలుగు ఇంట్లో అందరూ తెలుగు మాట్లాడుకొని పిల్లలకి తెలుగు అట్లీస్ట్ మనం వాళ్ళు మాట్లాడకపోయినా సినిమాలకు తీసుకెళ్ళడము లేకపోతే తెలుగు పాటలు ఇంట్లో వినిపించడము అలాంటివి చేస్తే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందని నా అభిప్రాయం అండి. అలాగే ఈ సెన్సస్ లో కూడా మనకి మంగళవారం అనుకుంటాను, ట్యూస్డే 11th August నైట్ సెన్సస్ నైట్, అప్పుడు మన తెలుగు వారందరూ ఇంట్లో తెలుగు భాష నేర్చుకుని మనం మాట్లాడే భాష తెలుగు భాష అని పెట్టి మన పిల్లలకి ఎస్పెషల్గా చెప్పాలండి. వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు పెట్టరు. సో మన తెలుగు శ్రోతలందరూ మన పిల్లలకి చెప్పి తెలుగు ఇంట్లో స్పోకెన్ భాష అంటే మాట్లాడే భాష తెలుగు అని పెట్టిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. కార్యక్రమం చాలా బాగుందండి. సో మా పేతాళ కథ ఏదో కొంచెం చెప్పండి, మాకు ఇంట్రెస్ట్ గా ఉంది, కొంచెం టైం ఉంటే కొంచెం చెప్పండి.
0: తప్పకుండా మళ్ళీ మాట్లాడతానండి. థ్యాంక్ యూ. ఈరోజు మనకి ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చిన వారి గురించి ఒక్కసారి చెప్పి, వారు కూడా ఒక పాటను అడిగారండి, ఆ పాటను కూడా వినిపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. చిరంజీవి ధనిక 15వ జన్మదిన సందర్భంగా ఈనాటి తెలుగువాణి కార్యక్రమానికి ఆర్థిక ప్రోత్సాహం అందచేస్తున్న వారు రాజా అండ్ అమలా ఆల్వా గారులండి. చిరంజీవి ధనికకి తెలుగువాణి తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఈ పుట్టినరోజు సంబరాలు శోభాయమానంగా జరుపుకొని నిండు నూరేళ్ళు ఆనందంగా ఉల్లాసంగా జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ హార్దిక ప్రోత్సాహానికి ఆల్వా కుటుంబ సభ్యులు రాజా అండ్ అమలా మరియు తోబుట్టువులు షాన్వి అండ్ కేదాంశులకు మా వినమ్ర ధన్యవాదాలు. ఇప్పుడు వారు కోరిన దేవరా చిత్రం నుంచి ఒక పాట విందామండి.

0: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 04669168444. నెంబర్ మరి ఒకసారి 04669168444. పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. ఎస్విటి హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
1: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 04090795585 సంప్రదించగలరు. యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ ట్యాక్స్ డిడక్టబుల్.
2: శ్రోతల ఇంకొక ప్రకటన అండి. శ్రోతలకి గమనిక, ప్రతి శనివారం ప్రసారమయ్యే తెలుగువాణి కార్యక్రమం తదుపరి మంగళవారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు సిడ్నీ సమయం ప్రకారం అండి రేడియో 2000 98.5 MHz మళ్ళీ ప్రసారం చేయబడుతుంది. దయచేసి ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో, స్థానికంగానే కాక విదేశాల్లో ఉన్నవారితో కూడా పంచుకోండి. మీలో కొందరికి ఈ కొత్త సమయం కార్యక్రమాన్ని వినేందుకు మరింత అనుకూలంగా ఉండవచ్చు. మా వాణి అంటే మా తెలుగు వాణి కార్యక్రమాలను విని మా ప్రసారకులను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక ఈరోజు మనం మా ఈ వారం ప్రశ్న సమాధానాల గురించి మాట్లాడుకుని తిరిగి మనకైనా సమయం ఉంటే సతీష్ గారు అడిగిన దానికి కొంచెం సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేస్తానండి. మా ఈ వారం ప్రశ్న చాలా సులభం అనుకున్నాం. అదే 2026 ఆస్ట్రేలియా సెన్సస్ ఏ రోజున జరగనున్నాయి, అందు మన ఇంటి భాష తెలుగు అని చెప్పవచ్చా, మీ అంచనాలో ఆస్ట్రేలియాలో తెలుగు వారి జనాభా ఎంత అని. సో ఆస్ట్రేలియా సెన్సస్ ఇంతకుముందు మనకి కార్యక్రమంలో పాల్పంచుకుని మాట్లాడిన వారు తెలియజేశారు. అదేంటంటే ఆగస్ట్ 11 ట్యూస్డే అండి, ఆ రోజు సెన్సస్ జరగబోతున్నాయి. అందు మన ఇంటి భాష మనం తెలుగు అని చెప్పవచ్చు. అందులో డూ యూ స్పీక్ ఎనీ అదర్ లాంగ్వేజ్ అట్ హోమ్ అనే ఆప్షన్ లాగా ఒక ప్రశ్న ఉంటుంది. అక్కడ మీరు దాన్ని చెక్ చేసి ఆ ప్రశ్నలో అదర్స్ అంటే తెలుగు అనేది ఆప్షన్ లేకపోతే అదర్స్ అనేది సెలెక్ట్ చేసి, ఆ అదర్స్ అని మీరు సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ తెలుగు అని ఎంటర్ చేయండి. అందరూ చక్కగా TELUGU అని రాయండి. ఆ విధంగా ఆస్ట్రేలియన్ బ్యూరో

ఆఫ్ స్టాటిస్టిక్స్ వారికి ఆస్ట్రేలియాలో ఎంతమంది తెలుగువారు ఉన్నారు అనేది తెలిసే అవకాశం ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే, ఏబిఎస్ వారి ద్వారా తెలియచేసిన విషయం ఏంటంటే, ఆ రోజు ఆస్ట్రేలియా సెన్సస్ నైట్ 11th August కదా, మస్ట్ బి ఇన్క్లూడెడ్ ఆన్ ద సెన్సస్ ఫామ్ ఎవ్రీ వన్ ఇన్ ఆస్ట్రేలియా ఆన్ సెన్సస్ నైట్ ట్యూస్డే 11th August 2026 మస్ట్ బి ఇన్క్లూడెడ్ ఆన్ ద సెన్స్ ఇన్ ఆన్ ద సెన్సస్ ఫామ్. దిస్ ఇన్క్లూడ్స్ వీసా హోల్డర్స్, ఇంటర్నేషనల్ విజిటర్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. యు మస్ట్ ఇన్క్లూడ్ ఎవ్రీ వన్ స్టేయింగ్ ఇన్ యువర్ హౌస్ హోల్డ్ ఆన్ సెన్సస్ నైట్, ఇన్క్లూడింగ్ విజిటర్స్ అండ్ బేబీస్. ఇట్ ఈస్ కంపల్సరీ అండర్ ద సెన్సస్ అండ్ స్టాటిస్టిక్స్ యాక్ట్ ఆఫ్ 1905. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన తెలుగు భాషలో ఉన్న తెలుగు భాషను మాట్లాడే లేదా తెలుగు సంతతి ఎంత ఉన్నామో ఆస్ట్రేలియాలో తెలియజేద్దామండి. మీకు ఇంతకుముందు చెప్పాను, 1 మిలియన్ వరకు భారతదేశీయులు ఉన్నారని ఏబిఎస్ ఇంతకుముందు తెలియజేశారు. ఆ సంఖ్యలో తెలుగువారు ఎంతమంది అన్నారని తెలీదు. అలాగే నేను ఏబిఎస్ వారికి ఒక మెసేజ్ పంపించాను, ఆ సంఖ్యలో వారు స్టూడెంట్స్ అంటే రెండు విషయాలు, ఇక్కడ భారతీయ సంతతి అనేది ఇక్కడ ఉండి ఆస్ట్రేలియాలో ఉండి ఆస్ట్రేలియాలోనే పుట్టిన వారు అందులో ఉన్నారా లేదనే చిన్న మీమాంస ఉంది అక్కడ. ఏ విధంగా వారు ఆస్ట్రేలియా ఇండియన్ సంతతి అని నిర్ణయించారనేది మనకి క్లారిటీ లేదు. ఆ ఒక్క విషయంలో 1 మిలియన్లో ఇక్కడ మనకి అంటే మనం ఫస్ట్ జనరేషన్ ఇండియన్స్, ఆ ఫస్ట్ జనరేషన్ వచ్చాం, ఇండియా నుంచి వచ్చాం, మనం ఫస్ట్ జనరేషన్, మా పిల్లలు ఇక్కడ కనుక పుట్టి ఉండుంటే వారు ఆటోమేటిక్గా ఆస్ట్రేలియన్ సిటిజన్స్ అవుతారు కదా. వారు కూడా ఆ 1 మిలియన్లో ఉన్నారా లేదా ఆ 1 మిలియన్లో వారు ఉండరా అనేది చిన్న కన్ఫ్యూజన్. దానికోసం నేను వారికి మెసేజ్ పెట్టాను, బహుశా వారు ఎప్పుడో సమాధానం ఇవ్వచ్చు. ఈ సెన్సస్ రిజల్ట్స్ అన్నీ వచ్చే సంవత్సరం బహుశా జూన్ జూలై నెలలో బహుశా బయటికి రావచ్చు. అప్పుడు తిరిగి నా వ్యాసాన్ని మళ్ళీ విస్తరించి 2016, 2021, 2022 మన తెలుగువారి సంఖ్య ఏ స్టేట్లో ఎలా ఉంది, ఎలా గ్రోత్ ఉంది, అవన్నిటినీ మీకు తిరిగి అప్పుడు పంచుకుంటాను ఆ విషయాన్ని. ఇక ఈరోజు మనకు సమాధానం చెప్పిన వారు అందరికీ నాకు నా ధన్యవాదాలండి. ముందుగా మనకి సమాధానం అందించిన వారు అభినేన్ రామభద్రరావు గారు. ఆయన చెప్పేది అంటే ఈ సెన్సస్ గురించి చెప్పింది, వదిలేసిన సెన్సస్ డేట్ గురించి. సెన్సస్ డేట్ ఆగస్ట్ 11 ట్యూస్డే అండి. రామభద్రరావు గారి ఎస్టిమేషన్ వచ్చి 125K బాగుందండి. తర్వాత వెంకటేశ్వరరావు కంచెల్ల గారు, ఆయన ఏమంటారంటే ఆయన ఉద్దేశంలో 100,000 మంది ఉంటారని. రామ్మూర్తి కోడూరు గారు, ఆయన ఈ సెన్సస్ గురించి చెప్పారు, ఆయన ఎస్టిమేట్ చెప్పలేదండి. తర్వాత సునీల్ తీర్థం గారు ఉద్దేశంలో 82,435, అబ్బో చాలా యాక్యురేట్గా ఏదో ఎస్టిమేట్ ఇస్తారు ఆయన. తర్వాత వాణి మోటమరి గారు 120,000 అన్నారు. తర్వాత మనకి అమల అవ్లా గారు ఏమంటారంటే, తర్వాత వారంతా వివరించారు. తర్వాత ఆస్ట్రేలియాలో తెలుగు మాట్లాడే వారి జనాభా 270,000 దాకా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అబ్బో చాలా అద్భుతం అండి. అంత అంటే ఇంచుమించు భారతీయుల్లో మన 25% ఉన్నట్టు. బహుశా ఏమో నిజమేనేమో, ఎందుకంటే ఎవరు మన స్టూడెంట్స్ కూడా వారు కూడా ఇందులో రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత మూర్తి ఓలేటి గారు 100,000 అంటున్నారు. నాగజ్యోతి లల్ల గారు, మూర్తి గారు 100,000 కూడా, ఆవిడ కూడా 100,000 అంటున్నారు. తర్వాత సతీష్ దన్నాల గారు 250,000 అన్నారు. తర్వాత సతీష్ బాబు వరదరాజు గారు 100,000 అంటున్నారు. ఇక రాజేష్ గారు 60,000 అని చెప్పారు. ఇదండి మనకి ఈరోజు మనకి సమాధానం అందించిన వారు. వీరందరికీ నా ధన్యవాదాలు. అలాగే కార్యక్రమంలో
ఫోన్ చేసి మాట్లాడిన వాణి మోటమరి గారు, వీర్రాజు శివలింగ గారు, అలాగే సతీష్ బాబు వరదరాజు గారు, అలాగే వాట్సాప్లో మెసేజ్ అందజేసిన రామ్మూర్తి గారికి నా ధన్యవాదాలండి. అలాగే కొన్ని పాటలు నాకు అందించిన రామ్మూర్తి మన ఊటుకూరి సత్యనారాయణ గారికి కూడా నా ధన్యవాదాలు. ఇక ఈ కార్యక్రమంలో లాటరీ ద్వారా ఎన్నికైన వారు వెంకటేశ్వరరావు కంచెల్ల గారండి. వెంకటేశ్వరరావు కంచెల్ల గారు, మీకు శుభాభినందనలండి. త్వరలో మీకు స్వాగత్ బిర్యానీ హౌస్ వెంట్వర్త్ విల్వారి $25 టేక్అవే గిఫ్ట్ వోచర్ అందించబడుతుందండి. శ్రోతలందరికీ మరొకసారి వినపము. గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియా సెన్సస్ డే ట్యూస్డే August 11th, మన భాష తెలుగు అని తెలియచేయండి. ఇక సతీష్ గారు అడిగిన అది ఏంటంటే, మనం కథా సరిత్సాగరం అని పేరు విన్నారా మీరు ఎవరైనా? బృహత్ కథ, దానికి అసలు ఇంకొక పేరు బృహత్ కథ, దాన్నే కథా సరిత్సాగరం అని సంస్కృతంలో అందించారు. కానీ గుణార్జుడు రాసింది పైశాచి భాషలో. ఆ భాషలో సాహిత్యం నేను కొద్ది రోజుల క్రితం నా ఫేస్బుక్లో కొంత చర్చ జరిగింది ఈ పైశాచి భాష గురించి. ఈ పైశాచి భాష మన భారతదేశాన్ని కాదు, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో మాట్లాడే భాష అని అంటారు భాషా శాస్త్రవేత్తలు. అనే అంత మాట మన భారతదేశంలో ఏమీ లేవు, అన్నీ ఇరాన్ నుంచి వచ్చినాయి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినాయి, లేదా ఆ మధ్యాసియా నుంచి వచ్చినాయి, లేదా యుక్రెయిన్ నుంచి వచ్చినాయి అంటూ ఉంటారండి. సో ఇది ఇక్కడ భాషలో అభివృద్ధి చెందలేదా, ఇక్కడ మాట్లాడే భాషలు లేవా అంటే వాళ్ళకి తెలియదు. నా లెక్కలో ఆ పైశాచి తెలుగు ఎందుకు కాకూడదని అన్నాను. ఎందుకంటే మీకు ఎవరికైనా తెలుసో తెలీదో, మనం దేవుడు ప్రకృతి అయితే దాని వికృతి వచ్చి దయ్యం. ఆ పైశాచి భాషని ఆ రోజు చాలా ఏంటి నిరసన భావంతో చూసేవారంట. అంటే బహుశా రాజన్యులు అంటే రాజ్యాధికారం చేసిన వాళ్ళు, అలాగే పండితులు కొందరికి సంస్కృతం ప్రాకృతం మీద ఉన్న మమకారం, లేదా మేము చాలా గొప్పవారము, ఈ పైశాచి మాట్లాడే వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వారు అనే భావనతోటి అందులోని సాహిత్యాన్ని కూడా పట్టించుకోవాలి. ఆ సాహిత్యాన్ని ఆయన ఎంతో ఆ బృహత్ కథని రాసిన కథని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ శాతవాహనుల రాజు కాలంలో జరిగిందండి. అంటే శాతవాహనులు అంటే ఈ నేటి మన అమరావతి లేదా ధాన్యకటకం ఒక రాజధాని అనుకున్నా, ప్రతిష్టానపురం అంటే మహారాష్ట్ర దగ్గరలో ప్రతిష్టానపురం కూడా శాతవాహనుల రాజధాని అంటారు. అంటే శాతవాహనుల సామ్రాజ్యం అశోకుని సామ్రాజ్యం తర్వాత చాలా పెద్ద సామ్రాజ్యం. అటు గుజరాత్లోని భరూచ్ నుంచి సౌత్ ఇండియాలో చాలా ఎక్స్టెండ్ అయింది. సో శాతవాహనుల సామ్రాజ్యం ఈ వెస్ట్ నుంచి ఈస్ట్కి ఒక ల్యాండ్ మార్గం, సముద్ర మార్గానికి అనుయాయంగా ఫార్ ఈస్ట్ అంటే అటు ఇటలీ నుంచి ఫార్ ఈస్ట్ వరకు కూడా వ్యాపార జరగటానికి అనుకూలంగా పనిచేసింది మన శాతవాహన సామ్రాజ్యం. చాలా అద్భుతమైన కాలం అది. కానీ అప్పటికీ ఉన్న మాట్లాడుకున్న భాష పైశాచిలో ఆయన రాశారు బృహత్ కథ, అది రాజుగారు నచ్చలే ఆయన. ఎందుకంటే పైశాచీలు ఎందుకు రాశారంటే, ఆయనకి రాజుగా మిగతా వారితో ఒక పందెం వచ్చి రాజుగారికి సంస్కృతం 6 నెలల్లో నేర్పించలేకపోవటం వల్ల నేను 3 భాషల్ని చదివిస్తాను అని చెప్పేసి ఆయన చదివించిన భాషలు కాక పైశాచీలు ఈ సాహిత్యాన్ని అందించారంటారు. సో ఎవరు ఆయన తీసుకొచ్చి ఆ సాహిత్యాన్ని వినిపిస్తుంటే రాజు పట్టించుకోలేదని చెప్పి చాలా కలత చెంది అడవిలో ఆయన ఆ కథని చదువుతూ ఒక మంట పెట్టి ఒక్కొక్క అంటే అప్పుడు తటాకుల మీద రాసేవారు కదండి, వాటిని మంట పెడుతూ ఉంటే ఆ చుట్టూ ఉన్న జంతుజాలం అందరూ అంటే అన్ని జంతువులు కూడా విని ఆ కథలు వింటూ కళ్ళ నీళ్ళ పర్యంతం అయింది అంటారన్నమాట.
అందులో మనకి బరో ఆ బేతాళ కథలు ఆయన రాసినవి అన్నమాట. అదండి, ఇంకా అవకాశం ఉంటే మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. మనకి ఇంకా 2-3 నిమిషాల సమయమే చూపిస్తున్నాను నాకు ఇక్కడ. వెళ్ళిపోయే ముందు మనం ఇంకొక మంచి పాట ఒకటి మీకు వినిపించి తర్వాత ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. వచ్చే మనకి వచ్చే వారం కార్యక్రమాన్ని అందించేది ఎవరంటే శ్రీయుతులు రామ్మూర్తి కొడూరు గారు, అలాగే కామేశ్వరి ఉడత గారు పాశుపతాస్త్రం అనే అంశంతో మిమ్మల్ని కలుసుకుంటారండి.